0: ఎక్కడి నుంచి కావాలన్నా
1: Come, come on, you're going to be a alphabet. I see. How?